0: Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: నైస్.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: చక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.

0: స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
4: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
7: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
6: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్, ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ చాట్భవన్.com.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: నమస్కారం అండి, నేను శిరువాణి.
4: మీరు వింటున్నది విరిజల్లు రేడియో. ఓలాలా మజా చేయాలా.

వెల్కమ్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా దిస్ మండే స్పెషల్ అవర్ ఖుషి ఖుషిగా ఇస్ విత్ యూ అండ్ విరిజల్లు. సో దిస్ ఇస్ యువర్ హోస్ట్ శివ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు టుడే షో, దిస్ మండే షో, ఐడ్ లైక్ టు హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఇన్ ద బే ఏరియా హూ రియలీ మేడ్ ఇట్ టు ద స్వదేశ్ ఈవెంట్ అండ్ మేడ్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. దెర్ ఆర్ 25,000 పీపుల్ అరౌండ్ హూ జస్ట్ కేమ్ బై టు ఎక్స్పీరియన్స్ ద హోల్ the grandeur of Independence Day, of course, both India and USA together. It was a spectacular event, like I said, with 25,000 people. And of course, Tapsi being the Grand Marshal, and the parade was absolutely amazing. So we are getting lots of testimonials that it was a blockbuster and super, super, super duper successful event. So we are so glad that you all had fun. At the same time, celebrated India and USA together in a grand scale manner. So from the bottom of our hearts, Virijallu, Association of Indo-Americans and all the 40 plus organizations who came together to make this spectacular. So we thank you from the bottom of our heart to each and every one of you who made this a grand, grand success. Thank you, thank you, thank you, thank you. Okay, Mari, on that note, so Mari, ee roju quickly switching over. Of course, the next biggest festival is the Ganesha. So I'll give out lots of information. బట్ మరి ఎన్నో రోజులు అయింది కాబట్టి చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ ఒక మంచి సరదా అయిన షో మీకోసం నేను చేయడానికి తీసుకొచ్చాను. సో అందరూ ట్యూన్ ఇన్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ అగైన్ వెల్కమ్ టు విరిజల్లు, మీ మండే ఖుషి ఖుషిగా షోకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ శివ. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో మీకు తెలుసు కదా, HT1 ఛానల్ని ట్యూన్ ఇన్ అయిపోండి. HT1కి ట్యూన్ ఇన్ అయిపోయి ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ ఇన్ యువర్ కార్స్ లైవ్ షో వినేయండి. HT2 ట్యూన్ ఇన్ అయితే అన్ని బ్లాక్ బస్టర్ తెలుగు సాంగ్స్ వినేయచ్చు. లేకపోతే ఇంకా వెరీ సింపుల్, విరిజల్లు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్స్లో ఎక్కడి నుంచైనా వినేయండి. వీలైతే వేరే ప్లానెట్కి వెళ్ళినా పర్లేదు, మాకు కాల్ చేసి చెప్పండి, అక్కడ పనిచేస్తుంది లేదు, చెయ్యకపోతే మేము చూసుకుంటాం. ఆర్ వెరీ సింపుల్, virijallu.com, గో ఇన్ ద బ్రౌజర్, క్లిక్ ఆన్ లిజన్ లైవ్ ఎట్ ద రైట్ హ్యాండ్ టాప్. సో బేసిక్గా వినండి, వినండి, ఎంటర్టైన్ అవ్వండి, బికాస్ విరిజల్లు అండ్ ఖుషి ఖుషిగా ఇస్ ఆల్ అబౌట్ దాట్ ఎంటర్టైన్మెంట్. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ అవర్. సో ఈ రోజు నేను కొన్ని ఐ థింక్ AI రిలేటెడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. AI అంటే కంగారు పడకండి, నేనేమి ఆల్రెడీ మన ఆఫీసులో అందరూ AIలో వర్క్ చేయాలి అంటున్నారు, కానీ నేను మీకు వర్క్ చేయడానికి

0: 573-2562 కి వెంటనే కాల్ చేయండి. 510-573-2562. మరి లాట్స్ ఆఫ్ సినీ లాంజ్ లో ఎన్నో తెలుగు సినిమాలు వచ్చినాయి, వాటితో పాటు హిందీ, తమిళ్, మలయాళం అండ్ అదర్ లాంగ్వేజ్ మూవీస్ ఇంక్లూడింగ్ హాలీవుడ్ మూవీస్ కూడా ఈరోజు టికెట్స్ ఇచ్చేస్తాము. అంతేకాకుండా మరి మీ ఫేవరెట్ రెస్టారెంట్ కూపన్స్ ఇన్ ద బేరియా రెస్టారెంట్స్ కూడా కూపన్స్ ఇస్తా. వెంటనే కాల్ చేసేయండి 510-573-2562. 510-573-2562. ఓకే, లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్ అండి. ఆఫీస్లో వదిలేసేయండి, బట్ మీరు పర్సనల్గా మీరు యూస్ చేసే ఏఐ టూల్స్ ఆర్ యాప్స్ ఏంటో జస్ట్ నాకు, దట్స్ ద ఫస్ట్ ఓపెన్ క్వశ్చన్. మీరు పర్సనల్గా మీ పర్సనల్ పనులకి ఆర్ లైక్ యూనో ఎనీ ఫన్ థింగ్స్కి వాడే ఏఐ టూల్స్ లైక్ యూనో మీరు వాడే మీ ఫోన్లో యాప్స్ అవ్వచ్చు, కంప్యూటర్స్. ఆఫీసుల గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ బే ఏరియా, సో వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఏఐ అట్ వర్క్ బికాస్ యు ఆల్ ఆర్ లివింగ్ అండ్ బ్రీతింగ్ ఇన్ ఏఐ. కాబట్టి ఐఎమ్ లీవింగ్ దట్ టాపిక్ అసైడ్. మీరు పర్సనల్గా మీ ఫోన్లలో లేకపోతే మీరు పర్సనల్గా యూస్ చేసే ఏఐ యాప్స్ కానీ టూల్స్ కానీ జస్ట్ నాకు కాల్ చేసి చెప్పండి. సో దట్స్ మై ఓపెన్ క్వశ్చన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు విరిజల్లు, VIRIJL నేను ఈమెయిల్ ఐడి చెప్తున్నాను కాదండి, వెల్కమ్ టు విరిజల్లు. ఫోన్ నంబర్ ఇస్ 510-573-2562 కి వెంటనే కాల్ చేసి నేను అడిగిన ఈ ఏఐ క్వశ్చన్ నాకు వెంటనే కాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మీ ఫోన్స్లో ఆర్ మీ ల్యాప్టాప్స్లో మీరు యూస్ చేసే పర్సనల్గా ఏఐ టూల్స్ ఏమన్నా ఉన్నాయా? ఏఐ టూల్స్ అంటే బేసిక్గా యాప్స్, చాట్ జీపీటీ, ఆఫ్ కోర్స్ జెమినై, ఇలా చాలా ఉన్నాయి. క్లౌడ్ కానీ మీరేం వాడుతున్నారు, వాడకపోయినా పర్వాలేదు, మీరు విన్నా కూడా ఇది సరిపోతుంది. నాకు జస్ట్ కాల్ చేయండి. ఫస్ట్ ఒక పోల్ లాగా తీసుకుందాం, ఏ యాప్ని ఎక్కువ వాడుతున్నారో. 510-573-2562 వెంటనే కాల్ చేసేయండి. 510-573-2562 మీరు యూస్ చేసే వాట్ ఈస్ దట్ ఏఐ టూల్ ఫర్ యువర్ పర్సనల్ యూస్, ఏఐ యాప్ ఇన్ యువర్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఇన్ యువర్ ల్యాప్టాప్స్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఈస్ దట్? జస్ట్ కాల్ ద నెంబర్ 510-573-2562 వెంటనే కాల్ చేయండి. సో మరి ఈరోజు చెప్పినట్లుగా లాట్స్ ఆఫ్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే ఇందాక చెప్పినట్లు లాట్స్ ఆఫ్ మూవీ టికెట్స్ అండ్ రెస్టారెంట్ కూపన్స్ అవి కూడా ఉన్నాయి. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
1: హాయ్ శివ గారు.
0: హలో అండి. హాయ్, బాగున్నానండి, చాలా బాగున్నా. మీరు?
1: నేను బాగున్నానండి.
0: అండ్ మీ పేరు ఒకసారి చెప్తారా?
1: నా పేరు మీనాక్షి అండి.
0: మీనాక్షి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను సానుసే.
0: సానుసే మీనాక్షి గారు, హలో అండి. సో ఎస్, చెప్పండి మరి మీరు ఏ టూల్స్ వాడతారు?
1: మీరు అడిగారు కదా ఏఐ టూల్ అని, అంటే నాకేం యాప్స్ లేవు కానీ నా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆటోమేటిక్ గా జెమినై ఉంది.
0: ఓకే,
1: సో నేను ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగితే ఒక్కోసారి ఏఐ మోడ్ లోకి వెళ్ళి చూస్తాను.
0: ఓకే,
1: సో ఇంకా దాని మీద ఏమంటారు, అదే ఇస్తుంది కదా, ఆస్క్ మీ నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ దిస్ దట్ అని.
0: అవును,
1: అలా సర్చ్ చేసుకుంటానే తప్ప స్పెసిఫిక్ గా అయితే ఏమి దానికోసం అంటే ఏమి యాప్స్ లేవండి.
0: ఓకే, సో బేసిక్ గా మీరు జెమినై వాడతారు అంతేనా? సరదాగా తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నాకు, నేను అవి కూడా అడుగుతా.
1: చెప్పండి.
0: ఏఐ లోని మనం అంటే లెర్నింగ్, ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్ కదండి. ఏఐ లో స్పెసిఫిక్ గా హ్యావ్ టు హావ్ సమ్ లెర్నింగ్ అంటే మనం లేకపోయినా అట్లీస్ట్ మనం యూస్ చేసే టూల్ కి.
1: అవును,
0: అదేంటా లెర్నింగ్?
1: మెషిన్ లెర్నింగ్ కదండి.
0: ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా చెప్పారు. చూసారా, ముందే చెప్పాను మీకు చాలా సింపుల్ గా ఉంటది. నేను ఏఐ గురించి ఆ టాపిక్ తీసుకొచ్చిన మై క్వశ్చన్స్ ఆర్ గోనా బి వెరీ సింపుల్ అని. మెషిన్ లెర్నింగ్
1: పెద్దగా నేనేం వాడను, కాకపోతే అది నాకు తెలుసు అండి, అది మెషిన్ లెర్నింగ్ అని. మా వాడు టీనేజర్ అన్నమాట.
0: ఓకే,
1: వాడు మాట్లాడుతుంటాడు, వారి దగ్గర నుంచి
0: విందమే. బాగుందండి, నన్ను గుడ్, అంతే నేను చెప్పాను మీరు చెప్పినట్టు. That's it. And Meenakshi garu, super start. Thank you, Andy.
1: Thank you, Andy.
0: Thank
1: Bye.
0: You. Green tuned, Andy. Bye-bye. Bye. ఓకే, సో చూసారు కదండి, దట్స్ ఇట్, వెరీ సింపుల్. నేను ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఏ రిలేటెడ్, సో మీరు చెప్తే సరిపోద్ది. మరి ఇందాక మీనాక్షి గారు చెప్పినట్లు జెమినై ఎక్కువ వాడతాను అని చెప్తున్నారు. మీరు ఎలా ఏదైనా చాట్ జీపీటీ ఏదైనా వాడినా ఊరికే షేర్ చేసుకోండి, లెట్స్ డూ ఎ పోల్. సో అదేంటో మరి చూద్దాం. సరే,

0: ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ అండి, అంటే కొంచెం టెక్నికల్గా వెళ్దామా లేదని ఆలోచిస్తున్నా. మనం ఏఐ టూల్లో టైప్ చేసి పంపించే ఆ ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామో జస్ట్ చెప్పండి. సో తెలిస్తే ఇట్స్ ఓకే, మీరు ఒక గెస్ కూడా చెయ్యొచ్చు. మీరు ఏఐ టూల్లోని టైప్ చేసి పంపించే ఆ ఒక ఏదైనా స్టేట్మెంట్ ఉంటే అది ఏంటి అని అడుగుతున్నాను. అది జస్ట్ మీరు నాకు కాల్ చేసేయండి, చెప్పండి 510-573-2562 కాల్ చేసి మీరు ఏఐ, ఫర్ ఎగ్జాంపుల్ జెమినైన్ కానీ చాట్ జీపీటీతో మాట్లాడుతున్నప్పుడు మీరు టైప్ చేస్తారు కదా నాకు ఇది ఇది కావాలి అని, దాన్ని ఏమంటాము? సో దట్స్ మై క్వశ్చన్. మరి వెంటనే కాల్ చేయండి 510-573-2562. సో మరి బోల్డ్ అని సినిమాలు వస్తున్నాయి, సినిమాలో బోల్డ్ అని పాటలు కూడా రిలీజ్ అయినాయి, ఎన్నో కొన్ని మెలోడియస్ సాంగ్స్ అవ్వచ్చు, అవన్నీ నేను కొన్ని ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు, చాలా రోజులైంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ మరి ఇంకా నెక్స్ట్ బిగ్ ఈవెంట్స్ గురించి లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివ్ అవే కూడా నేను చేస్తాను. మీరు వెంటనే కాల్ చేయండి 510-573-2562. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ చాట్ జీపీటీలో మీరు టైప్ చేసి పంపించే ఆ ఒక టెక్స్ట్ కానీ డిస్క్రిప్షన్ని ఏమంటాము అని అడుగుతున్నాను. దట్స్ మై క్వశ్చన్. ద నంబర్ టు కాల్ ఇస్ 510-573-2562. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జల్లు.
1: హలో అండి, నేను హరి ఫ్రమ్ ప్రీమౌంట్.
0: హరి గారు ఎలా ఉన్నారు?
1: సూపర్ అండి, బాగున్నారా?
0: బాగున్నా అండి. మరి ఎస్ ప్రీమౌంట్ నుంచి హరి గారు, మీరేం యూజ్ చేస్తారండి మీ ఏఐ టూల్స్?
1: మోస్ట్లీ అంటే నా దగ్గర ఉంది ఐఓఎస్ డివైస్, సో దానికి ఇన్బిల్ట్ చాట్ జీపీటీ ఉంది. సో అంటే సిరి చాట్ జీపీటీ బిల్డే ఉంది కదా, సో అది యూజ్ చేస్తాను. లేదంటే స్పెసిఫిక్ గా యాప్స్ అయితే గనక చాట్ జీపీటీ అండ్ జెమినై అండి మెజారిటీ అయితే.
0: మెజారిటీ అయితే చాట్ జీపీటీ జెమినై అంటున్నారు మన హరి గారు.
1: ఫోన్ ఫోన్లో అయితే మెజారిటీ.
0: ఓకే, సూపర్ అండి.
1: వెరీ వెరీ వెరీ రేర్ గా అంటే గనక చాలా రేర్ గానే నేను పర్ఫెక్సిటీ వాడతాను. లేదంటే
0: గుడ్, నైస్ అండి, వెరీ బాగుంది హరి గారు. అండ్ హరి గారు ఇప్పుడు క్వశ్చన్ అడిగాను కదా, అది చెప్తారా మీరు? ఇప్పుడు మీరు ఒక మీ మీ ఏఐ టూల్ కి ఆర్ యాప్ కి మీరు ఇచ్చే మెసేజ్ టెక్స్ట్ ఏమంటాం?
1: ప్రాంప్ట్.
0: ప్రాంప్ట్ గా చెప్పారండి మీరు, ప్రాంప్ట్ అని చెప్పి. బాగుంది, అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కాల్ చేయండి హరి గారు. ఇంకా క్వశ్చన్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, బట్ డెఫినెట్ మళ్ళీ కాల్ చేయండి. తెలుసు. మరి వెంటనే కాల్ చేయండి, ఇలాగే సింపుల్ గా ఉండబోతున్నాయి క్వశ్చన్స్ ఏమన్నా, మీరు ఫోన్ చేయండి 510-573-2562. మీ ఇంట్లో మీతో మాట్లాడే ఏఐ టూల్స్ ఏమున్నాయో నాకు చెప్పండి. సింపులేనే, అసలు కష్టంగా అడగట్లేదు. ఇప్పుడు మనం యూనో ఏఐతో పని కూడా చేయించుకుంటాం మనం, అంటే ఇంకా రోబోట్స్ మనం వాడట్లేదు కానీ మీరు వాడచ్చాము, ఐ డోంట్ నో. ఇంట్లో పోని మీరు చెప్పి మీతో మాట్లాడే ఏఐ టూల్ ఏంటి, అది నా నెక్స్ట్ క్వశ్చన్. మీరు మాట్లాడే ఏఐ ఏఐ టూల్స్ అనమాట, ఏఐ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. మీరు దాంతో కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడతారు లిటరల్గా, అంటే ఓన్లీ టైప్ చేయడం ఫోన్లో కాకుండా ఇంట్లో ఎక్కువగా ఈ రెండు మూడు ప్రొడక్ట్లు ఉంటాయి. ఇంట్లో మీరు మాట్లాడుతూ వాటితో పని చేయించుకునే ఆ ఏఐ ఐటమ్స్ ఏంటి, ఏఐ ప్రొడక్ట్లు ఏంటి? ఈరోజు అంతా ఏఐ గురించే మాట్లాడుకుంటున్నాం. మరి మీరు వెంటనే కాల్ చేయండి 510-573-2562. వెంటనే కాల్ చేసేసి మరి నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. Once again, the number is 510-573-2562. Hello, hi, welcome to Virishallu.
2: నేను మీనాక్షి అండి. మళ్ళీ
0: మీనాక్షి గారు, సూపర్ అండి, చెప్పండి.
2: మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటే గూగుల్ అండ్ అలెక్సా.
0: గూగుల్ అండ్ అలెక్సా, ఆఫ్ కోర్స్ అండి, ఎగ్జాక్ట్లీ. అవి మనం మాట్లాడి పని చేయించుకునే అవే కదా ఇంట్లో ఏఐతో. మీరేం యూజ్ చేస్తారు?
2: మాకు రెండు ఉన్నాయండి, లివింగ్ రూమ్ లో గూగుల్ ఉంది, బెడ్రూమ్ లో అలెక్సా ఉంది. సో ఏదైనా
0: చెప్పండి,
2: హోంవర్క్ కి దానికి దాన్ని అడుగుతుంటారు, గూగుల్ అడుగుతుంటారు.
0: చెప్పండి చెప్పండి, సరే, గో అహెడ్.
2: మీరేమి
0: వాడతారు, దేనికి యూజ్ చేస్తారు?
2: నేను ఓన్లీ నా ఫోన్ ఫైండ్ చేయడానికి వాడతానండి.
0: ఫైండ్ మై ఫోన్ అంటారా?
2: అంతే, డైల్ మై నంబర్ అని చెప్తాను, అది డైల్ చేస్తుంది.
0: బాగుందండి, ఆ టైప్ లో వాడినప్పుడు ఐడియా కూడా రాలేదు?
2: లేదండి, నేను వాడతాను గూగుల్, అది వాయిస్ అంటే నా స్పెసిఫిక్ వాయిస్ రికార్డ్ ఉంటుంది దానికి, సో నా ఫోన్ డైరెక్ట్ గా ఓకే గూగుల్ ఫైండ్ మై ఫోన్ అంటే డైల్ చేస్తుంది.
0: చాలా బ్రిలియంట్ ఐడియా అండి. అసలు ఇన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగలేదు నేను గూగుల్ హోమ్ ని. మీరు గూగుల్లో అన్ని నెతకచ్చు, మన ఫోన్ పోయిన ఫోన్ కూడా నెతకచ్చు అన్న విషయాన్ని మీరు తీసుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ మీనాక్షి గారు. కాదండి, వెరీ గుడ్. ఎందుకంటే ఇలాగ ఇలాంటి టాపిక్ చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి, నాకు ఇప్పుడే తెలిసింది. అందరితో షేర్ చేసుకోవచ్చు. బట్ బాగుంది, అది చాలా బాగుంది, వెరీ యూస్ఫుల్ ట్రిక్ అది, ఆనెస్ట్లీ. బాగుందండి. సో గూగుల్లోని ఫైండ్ మై ఫోన్ అంటే మీ ఫోన్ అది ఎక్కడ కూడా తెచ్చి ఇచ్చేస్తుందా, మీరే వెతుక్కోవాలా?
2: ఇంతకు ముందైతే రింగ్ అయ్యేదండి, మనం క్యాన్సిల్ చేయాల్సి వచ్చేది కాల్. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమవుతుందంటే, వన్స్ మనం టచ్ చేసి చేతిలో తెచ్చుకున్నాం అంటే అది ఆటోమేటిక్ గా కాల్ క్యాన్సిల్
0: అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఐ థింక్ మీనాక్షి గారు చెప్పిన ట్రిక్ చాలా బాగుంది. మీరు కూడా ఫైండ్ మై ఫోన్ అని గూగుల్ అడిగితే, గూగుల్ హోమ్ ఇంట్లో ఉంటే దాన్ని చెప్పండి, లేకపోతే ఫైండ్ మై ఫోన్ అన్నా మీరు ఎవరో ఒకరు తెచ్చేస్తారు మీ ఇంట్లో. సో దట్స్ ఫైన్. ఓకే, సూపర్. సో ఆ క్వశ్చన్ కి ఇప్పుడు ఇంకా, దీస్ ఆర్ ఆల్ వెరీ ఓపెన్ క్వశ్చన్స్. మీరు ఇంకా ఇంట్లో ఏఐకి పని చెప్పి, సారీ, ఏదైనా వర్క్ చెప్పి వాటితో పని చేయించుకునేవి ఏంటి, వాటితో మాట్లాడి కమ్యూనికేట్ చేసేవి ఏంటి అని అడిగాను. సో దట్స్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, వాటితో పని చేయించుకోవడం లిటరల్గా, అంటే అవి వెళ్ళి కొంచెం పని చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి మన ఇళ్లలో ఈ మధ్యన, ఏఐ ఐటమ్స్. సో అవేంటి ఆ ఏఐ ప్రొడక్ట్లు ఏంటి, మీరు చెప్తే వెళ్ళి అది వెళ్ళి పని కూడా చేస్తుంది అండ్ మీతో కమ్యూనికేట్ చేసేవి. సో ఇవి నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి, 5105732562కి, 5105732562కి వెంటనే కాల్ చేసి చెప్పేసింది. మీ ఇంట్లో మీతో చెప్పి అలా వర్క్ చేయించుకునే ఐటమ్స్ ఆ ప్రోడక్ట్స్ ఏంటి, దట్స్ మై క్వశ్చన్. వన్స్ అగైన్ ద నెంబర్ టు కాల్ ఇస్ 5105732562. 5105732562 ఈజ్ ద నెంబర్ టు కాల్. కాల్ చేసేసి మీరు ఏఐతో కమ్యూనికేట్ చేసే థింగ్స్ ఏంటో నాకు చెప్పండి. హలో, హాయ్, వెల్కమ్ టు విజువల్. హలో
3: అండి.
0: హలో అండి, ఎలా ఉన్నారు?
3: బాగున్నాను. సో ద ఆన్సర్ ఇస్
0: రూంబా, ద వాక్యూమ్ క్లీనర్, ద రోబో వాక్యూమ్. ఐ మీన్ టు సే
3: రోబో వాక్యూమ్.
0: సో మరి మీ పేరు?
3: లక్ష్మి అండి.
0: లక్ష్మి గారు ఎక్కడి నుంచి అన్నారు? ఫ్రీమౌంట్. లక్ష్మి గారు రూంబా వాడతారు హాయిగా, దాంతో మీరు చీపర్ కట్ అవసరం లేకుండా దాంతో ఇల్లు తుడిపించుకుంటారు, అంతేనా? రోజుకి ఎన్నిసార్లు చేస్తారు అండి దానికి, ఎన్నిసార్లు ఇస్తారు పని? ఒకసారి ఇస్తారు. సరే, దానికి పని చెప్పిన తర్వాత మీ పని ఏమైనా పెరిగిందా? చెప్పడమే పని కదా. ఓకే, సో అది చాలా ఈజీగానే అయిందంటున్నారు, అంతేనా? గుడ్ అండి. సో లక్ష్మి గారు సూపర్. సో అండ్ ఇంకో ఇందాక అడిగిన క్వశ్చన్, మీరు ఇంకా ఏమన్నా వేరే ఏఐ టూల్స్ అన్న వాడతారా?
3: నేను అది విన్నాను. సో ఈవెన్ ఐ థాట్ ద ఆన్సర్ ఇస్ అలెక్సా ఓన్లీ, బట్ ఐ డిడ్ స్టే ఫర్ దట్ క్వశ్చన్
0: అన్నమాట.
3: ఆర్ ఐ జస్ట్ యూజ్ మై ఫోన్ లైక్ సిరీకి క్వశ్చన్స్ అడుగుతాను.
0: ఓకే ఓకే, గుడ్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కాల్ చేయండి. ఓకే, ఐ థింక్ వన్స్ అగైన్ క్వశ్చన్ నేను ఓపెన్ పెడుతున్నా, లైక్ రోబో క్లీనర్ ఒకటి చెప్పారు లక్ష్మి గారు, అలాగే మీరు కూడా ఇంకా సేమ్ రోబో క్లీనర్ యూజ్ చేసినా పర్లేదు, ఆర్ ఎనీథింగ్ ఎల్స్ మీ ఇంట్లో మీరు దానికి చెప్పి పని చేయించేది, లైక్ ఏఐతో వర్క్ పని చేయించే ఏదైనా ప్రొడక్ట్ ఉన్నా, ఏఐతో మీరు మాట్లాడి కమ్యూనికేట్ చేసే ప్రొడక్ట్స్ ఉన్నా, ఆర్ మీ చేతుల్లో మీరు స్మార్ట్ ఫోన్స్ లో యూజ్ చేసుకునే ఐటమ్స్ ఏదైనా ఉన్నా కూడా వెంటనే కాల్ చేయండి. ద నెంబర్ ఈస్ 5105732562, 5105732562. అండ్ ఎస్, బట్ ఆఫ్టర్ ద బిగ్గెస్ట్ స్వదేశ్, ద గ్రాండెస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ the Lord Ganesha's, the largest and the grandest Ganesh festival. Yes, the Bay Area's largest and grandest Ganesh festival happening at San Ramon City Center. Last year, it was, of course, Lord Ganesha got lots and lots of the festivity around. So people just thronged there to witness him. So this time also, it's going to be much, much bigger with 12-foot Ganesha idol and Laddu auction. So 12-foot Ganesha idol and Laddu auction will be there. It's going to be as grand as last year and much bigger. So mark the date, September 19th. It is September 19th in San Ramon. San Ramon City Center, basically. And it's an absolutely, of course, free event and free parking. So just all you have to do is very simple. Get your free tickets by RSVPing on namastebayarea.com. Namastebayarea.com. Go there, do an RSVP and get your free tickets for the biggest Ganesha's festival, the Bay Area's Grand Ganesha Festival happening in the Bay Area by Namaste Bay Area. So go to namastebayarea.com and do a free RSVP there. Just click on it. Just another 30 days to go. All you have to do is just get your free tickets today. Okay, we have to take a quick break and I'll be right back. Please hold your calls. Manu vachi continue cheddamu. Manu cheyalasindi enante ఇందాక అడిగిన క్వశ్చన్స్కి మరి మీరు మళ్ళీ ఆన్సర్ చెప్పచ్చు. అదేనంటే మీ ఇంట్లో మీరు ఏఐతో పని చేయించుకునే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నా. సో అదొకటి, ఆర్ ఏఐతో కమ్యూనికేట్ చేసే ప్రొడక్ట్స్ కూడా ఏమైనా ఉంటే నాకు వెంటనే చెప్పండి. 510-573-2562కి 510-573-2562 ఈజ్ ద నెంబర్ టు కాల్. లెట్స్ గో ఫర్ ఎ క్విక్ బ్రేక్.
4: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates. TNC apply.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
5: Don't just buy a home. Plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: PNG Jewelers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
9: Bay Area's Grand Ganesh Festival.
10: Grand Ganesh Festival.
9: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing shows. Ganesha Idol Making Workshop for Kids. Multiple food booths, record number Desi shopping booths, and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
11: Grand sponsor Sanjeev Gupta CPA, travel partner Travelopod, powered by Realtor Nagarajan Nayya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods, and My Pursue. Prashad sponsor Vijeta Supermarket.
12: Hi Andy,
13: Mohan Krishna.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా విత్ యో హోస్ట్ శివ. అండ్ ఎస్, మరి ఈరోజు ఒక ఏఐ మీద సరదాగా ఒక టాపిక్ చేస్తున్నాం. మీరు వెంటనే కాల్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ అంటే కష్టమైన ఏఐ ఆన్సర్స్ కాదండి, నేను అడిగిన క్వశ్చన్లే మీరు కాల్తో ఏఐలో కొట్టండి, మీరు యూజ్ చేసే ఏఐ యాప్లో. అండ్ జస్ట్ నాకు కాల్ చేసి ఆన్సర్ చేసేయండి. ద నెంబర్ ఈజ్ 510-573-2562. వెంటనే కాల్ చేసేయండి. నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మీరు ఇంకా వేరే చెప్తే నాకు కాల్ చేసి చెప్పచ్చు. మీరు ఇంట్లో యూస్ చేసి ఏఐకి పని చెప్పే ప్రొడక్ట్స్ ఏంటి ఉన్నాయని అడుగుతున్నా, అది కూడా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం టెక్నికల్గా వెళ్దాం అనిపిస్తుంది, బికాజ్ వీఆర్ ఇన్ ద బే ఏరియా కాబట్టి వన్ మేక్ ఇట్ అ లిటిల్ టెక్నికల్. సో డజన్ హ్యావ్ టు బే ఏరియాలో ఉండాలనే రూల్ లేదు. నేను ఎందుకంటే లైక్ ఇక్కడ మనం ఎక్కువ ఏ యూస్ చేస్తాం కాబట్టి, ఆర్ అక్రాస్ ద వరల్డ్ ఇట్స్ బీన్ ఆబ్వియస్లీ ప్రిడామినెంట్ రైట్ నౌ. సో ఏఐకి ఖర్చుతో లెక్క పెట్టాలంటే వాట్ ఈస్ ద టర్మ్? సో వాట్ డస్ ఏఐ కాస్ట్ క్యాలిక్యులేటెడ్ ఇన్, వాట్ ఈస్ ద టర్మ్? సో ఏఐ యూసేజ్ని క్యాలిక్యులేట్ చేసే టర్మ్ ఏంటి, లైక్ ద కాస్ట్ బేసిక్లీ? అంటే నాట్ డాలర్స్ ఒకటి ఆఫ్ కోర్స్, బట్ ఆల్ దీస్ థింగ్స్ మేక్ అప్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎ డాలర్ అమౌంట్ అనమాట. సో ఏఐ యూసేజ్ని మీరు క్యాలిక్యులేట్ చేసే, మెజర్ చేసే ఆ టర్మ్ ఏంటి అని అడుగుతున్నా. సో దట్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. తెలిస్తే చెప్పండి, తెలియకపోయినా పర్వాలేదు కాల్ చేసి చెప్పచ్చు. సో వన్స్ అగైన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు యూస్ చేసే ఏఐలోని హౌ డస్ ద యూసేజ్ బీయింగ్ మెషర్డ్? సో దాట్స్ మై క్వశ్చన్. ద నెంబర్ ఇస్ 510-573-2562. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు విరిజల్లు. మీ పేరు?
14: హాయ్ అండి, నా పేరు తేజ.
0: తేజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎక్కువ ఏ టూల్ యూజ్ చేస్తారు? వర్క్ ఓకేలేండి, బట్ వర్క్ కాకుండా పర్సనల్ గా.
14: పర్సనల్ గా అయితే నేను చాట్జీపీటీ ఎక్కువ వాడతానండి.
0: ఓకే,
14: కానీ ఇంట్లో పని చెప్పేది అంటే నేను అలెక్సాకి లైట్స్ ఆఫ్ చేయమని చెప్తాను, బెడ్ ఎక్కిన తర్వాత దూరం వెళ్ళి ఆఫ్ చేయకుండా.
0: కాదండి, అలెక్సా కొంచెం మసాజ్ చేయని కూడా చెప్దాం కొన్ని రోజులు.
14: అలా చేయగలిగితే చాలా బాగుంటుంది.
0: అదే కదా, కొంచెం నిద్ర రావట్లేదు, తలనొక్కమ్మా అని చెప్దాం. బాగుందండి. సో అలెక్సా ఇస్ యువర్ ప్రైమరీ గో టు ఏఐ టూల్? బాగుందండి, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాను, ఐ థింక్ మీకు ఈజీ అయ్యే. ఆబ్వియస్లీ ఏఐ యూసేజ్ ని మీరు మెజర్ చేసే దట్ వాట్ ఈస్ ద టర్మ్? టోకెన్ అంటున్నారా? ఓకే, అది కరెక్ట్ కాదు, చెప్పేస్తాను ఇంకొక కాల్ తీసుకొని. గుడ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో, హాయ్, వెల్కమ్ టు విరిజల్లు.
15: హలో అండి, నేను లక్ష్మి అగైన్.
0: లక్ష్మి గారు చెప్పండి. టోకెన్స్ అంటున్నారు, అంతేనా? ఎన్ని టోకెన్ దగ్గర వేస్తారు, మీకు ఐడియా ఉందా? లక్ష్మి గారు, అయితే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పినట్టున్నారు కదా, మీరు యూజ్ చేసే ఎక్కువ ప్రోడక్ట్ ఏంటన్నారు? రూంబా. సారీ, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, కూల్ అండి. లక్ష్మి గారు థ్యాంక్ యూ అండి, మళ్ళీ కాల్ చేయండి. ఓకే, మీ కాల్ డిస్కనెక్ట్ అయింది. వెంటనే యూ కెన్ కాల్ బ్యాక్ ఆన్ ద సేమ్ నెంబర్ 510-573-2562. 510-573-2562కి వెంటనే కాల్ చేసేసి మరి నేను ఎందుకు అడిగిన క్వశ్చన్ చెప్పండి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టోకెన్స్, సో టోకెన్స్ లో మెజర్ చేస్తాము ఏఐ యూసేజ్ ని. అండ్ అఫ్ కోర్స్ దట్ విల్ యాడ్ అప్ టు అవర్ కాస్ట్, బట్ టోకెన్స్ ఆర్ ద వన్స్ బేసిక్ గా మెజర్ చేస్తే మన ఎంత యూసేజ్ తెలుస్తుంది. లెట్స్ టేక్ దిస్ వన్. హలో, హాయ్, వెల్కమ్ టు విర్జిల్.
16: హాయ్, దిస్ ఇస్ సంతోష్ అండి.
0: సంతోష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
16: న్యూయార్క్.
0: న్యూయార్క్ నుంచి. సో సంతోష్ గారు, మీరు యూజ్ చేసే ఏఐ టూల్ ఏంటో నాకు సరదాగా చెప్పండి.
16: నేను క్లాడ్ యూజ్ చేస్తుంటా.
0: ఓకే,
16: చాట్ జీపీటీ కూడా వాడతా.
0: క్లాడ్ అండ్ చాట్ జీపీటీ అంటున్నారు. ఓకే,
16: సో టోకెన్ యూసేజ్ అండి. యూసేజ్ మనం టోకెన్స్.
0: ఓకే, అండ్ ఇంకొకటే దాడిదాం అనుకున్నా, ఏదైనా ప్రోడక్ట్ ఉందా అంటే మీరు సరే ఇవన్నీ యాప్స్ ఆర్ లైక్ యు నో యాప్స్ లాగా యూస్ చేస్తారు. ఎనీ ప్రోడక్ట్ దట్ యు యూస్ ఎట్ హోమ్ అండి? ఏఐ ప్రోడక్ట్
16: షార్క్ వాడతాను. షార్క్ అలెక్సాతో కంట్రోల్ చేస్తాను.
0: అబ్బా, అలెక్సా అక్కడ కూడా మరి మీరు చెప్పండి. అలెక్సా చూసుకుంటుందని చెప్తారు, వెళ్ళి నువ్వు నీ పని చూసుకుని రా అని చెప్తారు, అంతేనా? బాగుందండి, వాడకం అంటే ఇలా ఉండాలి. అలెక్సా కూడా ఎందుకండి మీరు చెప్పడం, దానికి ఏదో ఒకటి ఇచ్చేసి రన్ చేసుకోమని బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఏదో.
16: అలెక్సాకి మా పిల్లలకి ఇప్పుడు టైమర్ ఉంటది కదా,
0: అవును,
16: లైక్ యూట్యూబ్ స్క్రీన్ టైమ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో స్క్రీన్ టైమ్ అలెక్సాలో పెడతాము. సో అలెక్సా టైమర్ అయిపోగానే ఇంకా స్క్రీన్ టైమ్, నో స్క్రీన్ టైమ్.
0: సార్ అద్భుతం సార్, ఇది భలే వాడుతున్నారు మీరు. సో స్క్రీన్ టైమ్ పాపప్ వస్తుందా, అది స్క్రీన్ ఆపేస్తుందా?
16: లేదు, స్క్రీన్ జస్ట్ చెప్తుంది, నోటిఫికేషన్ వస్తుంది.
0: నోటిఫికేషన్
16: స్టార్ట్ చేయడము, యా, అండ్ అలెక్సా స్క్రీన్ టైమ్ నోటిఫికేషన్ రాగానే పిల్లలు ఇంకా నో స్క్రీన్ టైమ్.
0: బాగుంది కాదు, కొన్ని రోజులు ల్యాప్టాప్ లాగేసుకునేది కూడా మీరు కనిపెడతారు, నాకు అర్థమైపోతుంది. ఐపాడ్లు అవన్నీ లాగేసుకుని పిల్లల దగ్గర పడికే వెళ్ళి అని చెప్పేలాగా మీరు ఏదో కనిపెడతారు నాకు తెలిసి.
16: ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పాం అనుకోండి, వాళ్ళు విన్నారు కదా పిల్లలు.
0: అవును,
16: సో అది త్రూ సిస్టమ్ త్రూ చెప్తే ఓకే. యా,
0: నాకు నచ్చింది సార్ మీ క్రియేటివిటీ, నాకు బాగా నచ్చింది అసలు. భలేగా నిజంగా పర్ఫెక్ట్ గా వాడుతుందండి ఏఐని, చక్కగా వాడుతున్నారు చెప్పాలంటే. వెరీ నైస్ యూజ్ ఆఫ్ ఏఐ. సంతోష్ గారు కొద్దిగా కాల్ చేస్తున్నాను సార్, అప్పుడప్పుడు మాకు కూడా ఏదైనా టిప్స్ ఇవ్వచ్చు మీరు. ఇప్పుడు సంతోష్ గారు, ఇది మీ వాయిస్ మీ ఏఐ వాయిస్? డౌట్ వస్తుంది నాకు. కొద్దిగా కష్టపడ్డారు పాప అయితే ఏఐ కప్ప చెప్పకుండా. బాగుందండి, నైస్ టాకింగ్ టు యూ సంతోష్ గారు, సూపర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బై ద వే, గణేష్ ఫెస్టివల్ వస్తుందండి మన సిటీ సెంటర్ అన్నమంలో. తప్పకుండా. ఏ హాయ్, హలో, నీ పేరు? దక్ష్. పేరు బలేమని తెలుసా నీకు? సో దక్ష్, నువ్వేమన్నా నీకు ఏ అని చెప్పచ్చో తెలియదు, ఐ థింక్ సంతోష్ గారు చెప్పేసి ఉంటారు ఈ పాట. నేను కూడా ఎన్ని ఏ టూల్ వాడతావమ్మా నువ్వు? ఏం అలెక్సానా? ఓ వావ్, ఓకే సార్. మీ అబ్బాయి కూడా మీ లైన్ లోనే ఉన్నాడు 100%. బాగుంది సార్, పెద్ద అయిన తర్వాత. ఓకే దక్ష్, బాయ్ బాయ్. బాగుందండి సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేయండి మళ్ళీ. బాయ్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ థింగ్స్ లైక్ ఫనీ అబౌట్ ఏఐ నాకు కాల్ చేసి మీరు వెంటనే షేర్ చేసుకోవచ్చు. ఎస్, గణపతి బప్ప మోరియా 2026, ద బిగ్గెస్ట్ బే ఏరియాస్ లార్జెస్ట్ అండ్ గ్రాండెస్ట్ గణేష్ ఫెస్టివల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ శాన్ రమన్ సిటీ సెంటర్ విత్ 12 feet గణేష్ ఐడల్ అండ్ లడ్డు ఆప్షన్. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఈవెంట్ అండి, అండ్ ఫ్రీ పార్కింగ్ కూడా. మీరు చేయాల్సిన వెరీ సింపుల్, namastebayarea.com వెళ్ళి అక్కడ ఆర్ఎస్సిపికి ఒక క్యూఆర్ కోడ్ ఉంది, మీరు అది స్కాన్ చేసుకొని జస్ట్ డూ ఎ ఫ్రీ ఆర్ఎస్సిపి. సో యుల్ బి ఆటోమేటిక్లీ ఎన్రోల్డ్ ఫర్ లైక్ ఫ్రీ ఎంట్రీ, అండ్ యుల్ గెట్ ఎ టికెట్ అండ్ అఫ్ కోర్స్ పార్కింగ్ టికెట్ కూడా. మరి లాట్స్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉన్నాయండి, స్టార్టింగ్ విత్ గణేష్ థాపర్ అండ్ స్పెషల్ ఆర్తీస్ ద డే లాంగ్ ఉంటాయి. And group Sahasra Arati will be there, like around 1000 diyas light up chese, there'll be like program like that. And group Pushpa Arati, a divine offering with 100,000 flowers, and 1 lakh flowers toni, it's an arati for our Lord Ganesha. Inka samuhika gana, like group singing as well, with all the stotrams of Lord Ganesha. Inka lots and lots of specialities. I'll give out like give me a small break. We'll take a quick commercial break and I'll come back and tell you about all other highlights of the program. But first of all, mark your calendar, September 19th. It is noon to 10 p.m. A full day fun Ganesha festival. Let's go for a quick break and I'll be right back. Please hold your calls.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాన్సియం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
17: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
18: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
19: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
20: TNC apply.
21: Nagarajanayya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
22: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
21: That is a game changer. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
23: Bay Area's Grand Ganesh Festival.
24: Grand Ganesh Festival.
23: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number desi shopping booths. And lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
11: Grand sponsor Sanjeev Gupta CPA, travel partner Travelopod, powered by Realtor Nagarajanayya, silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue, Prashad sponsor Vijeta Supermarket.
25: మీరు వింటున్నది విరిజల్లు ఎఫ్ఎం.
26: విరిజల్లు రేడియో. ఓలాలా మజా చేయాలా.
0: Welcome back to Virijallu. And yes, we have our own favorite Nagaraj Anayya garu here with us live. Hello, hi Andy Nagaraj garu, how are you?
27: Hello Shiva garu, hello Bay Area, andariki happy Monday Andy. Hope you are doing a great today.
0: Yes Andy, avunu.
27: So, yeah, Andy. So, Iroju, we want to talk about the listings what are coming up right now in the Bay Area. So, I have a few listings coming up. One in a Fremont. Fremont is listed around 1.298 million. It's a 3-bed, 2-bath, wonderful home for a starter. So somebody who's looking for an Everglades starter home under 1.3 million, I think it's a great home. And somebody is looking for, it's a great home in a Fremont because of the close to 1,200 square footage, 5,500 square footage, a lot on the single family home under a 1.3 million cavalante. Fremont is a great place. And in second house, it is in Ardenwood area, 3-bed, 2-bath, 1,700 square footage, close to 1.6 million, 6,000 square footage lot, north facing home. If you're looking for an Ardenwood area, single family home under a 1.6 million is also, this is also great location in 36311 Alicante Avenue. Fremont Low, 36311 Alicante Avenue, Fremont Low. I mean, a condo which is going to, which is listed on 830K, 2-bed, 2-bath condo in a Milpitas. And I mean, a one Dublin single family home was found and close to 1.5 million. It's a coming soon listing. Wonderful newly home, west facing home, 4-bed, 2-bath, 3 floors. It's a great starter home, somebody looking for in a Dublin. So, whatever yours might be a price needs, and it might be starting from all the way 800K, and if it's going all the way to 4 million, 5 million. If you'd like to know more about my upcoming listings, they can always reach out. You can always reach out to me at nagrajhomes.com. And you're like in a first time home buyer and want to upgrade to a next house. Like, for example, chala rojuninchi oka house lo unnaru, chala chinnadaitha undi, but pillalu, they're growing up. You want something a bigger house than Kondi, like 1,200 inch, 3,500, 4,000 square footage is called. It might be, for example, Koni Mandu, they are in a San Jose, Fremont, but they want to move to a Livermore, Dublin area, bigger house ki. Our requirement aitana parvaledu. If somebody is working in a Pleasanton and they want to buy a bigger home than a Pleasanton, or somebody working in a Pleasanton and they want to move to a Santa Clara, or it might be in, even in a Sunnyvale, whatever the needs it may be, right? So you can always reach out to me. The best is go to nagrajhomes.com, nagrajhomes.com, and schedule a free consultation. And it's a free consultation. There's a calendar link where you can schedule a free consultation, or always they can reach out to me at 408-805-4653. If you're a first-time home buyer, want to buy in a house, single-family home, townhouse, condo, whatever it might be a price range, or if you're somebody who wants to upgrade or a downgrade, and an investor could all, like Salamandi ki flipping chayali, if they want to make an 100K, 200K money cheskovalante kuda, how does the flipping work? And somebody wants to buy an upgrade chayalante kuda, they have a less down payment. How do we get a more down payment to get your house? So whatever it may be, I do in a mortgage to end of closing also. All the real estate needs I'll be covering out. Only thing they need to do is go to nagrajhomes.com and schedule a free consultation, Shivagaru. So that I can help on any of their real estate, so that I can power your real estate needs. That's where I can help you out, Andy.
0: Sure, Andy. Thank you so much, Andy.
27: Thank you, Andy. Thanks.
0: Thank you, Andy. Okay, that is Nagaraj Annay Garu of Bay Area's Tech Realtor. Okay, a chin song break and I'll be right back.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Me to aata, danto paata. అది మీ అడ్రైవర్ సార్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మి అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటు స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్
0: డోంట్
1: స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్.

0: Hey, don't stop dancing. Ponakalu loading. Don't stop dancing. Ponakalu loading. Hey, don't stop dancing. Ponakalu loading. Hey, don't stop dancing. Ponakalu loading.
1: Ponakalu loading.
2: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
4: తెలుగు ఎఫ్ఎం రేడియో,
5: విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Congratulations, Vicky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Nee tho flirt cheyali. Nuvvu naa tho flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ డౌల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఎందుకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధతి లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా. మార్నింగ్ అమెరికా. Summertime showers and thunderstorms will be coming. Good morning. Good morning.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: backup.
1: We give Porto an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a Porto now.
2: Congratulations, Ricky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: దీపం ఉంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
6: ఇంకా విడుతున్నారా బాలు? ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: morning.
1: Good morning.
2: I've got one for you.
1: What's your message?

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట, దాంతో పాట, ఆడు మేట్రవేర్ సార్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladam me. Millu kodu ichchinade.
9: Oh. Kam samida.
10: Kam samida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవి మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నూరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే గానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: பையனை கப்போ.
1: Don't stop dancing. Ponagalu loading.
2: పూనగాలు
1: లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్. అబ్బా పూనగాలు.

0: Hey, don't stop dancing. Buona carlo loading.
1: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: యూర్ లిసనింగ్ టు KSJO HD2 San Jose.
4: లండన్, ఇండియా, మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
8: ప్రైవసీ ఎవరికి కావాలండి?
9: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
10: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meet the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ డౌల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థాంక్యూ.
0: పుట్టి థాంక్యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్.